మోసాలు వస్తాయి ముసర్ జనూర్ బెహదామన అఖ్తర్ హోహార్ సడై మనావ్ కవి ఉదారడి అమల్ లిసనర్ ఎ ఫుల్ ఎంజాయ్ కవి నా వహా జబర్దస్త్ యో జహాన్ మనా ఔర్ కి మూవీ ఏఖే నా త్రూ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎవరీ పర్సన్ హు ఇస్ ఎ సిట్ టు యువర్ పీస్ ఆఫ్ మైండ్ బెహదామన యో జహాన్ మనా بالکل اختر والا سونگ نوزن سی واپلی کی زولش کی بدر تو سو بیاروشی گرتے گنتا لے ہو پوتے دو کسا رنگ مخواشا دو بڑا خبر ہے یعنی عبداللہ وزیر اوز دائی